శ్రీ అలక్పురి సమాదేవకి దేపురి సమాదేవకి శ్రీ దీప్ నారాయణ భగవాన్కి హిందూ ధర్మ సమ్రాట్ మాధ్వానందజీ భగవాన్కి విశ్వగురు మహామండలేశ్వర యోగిరాజ్ పరంపిత పరమేశ్వర్ పరమ పూజ్య శ్రీ సద్గురుదేవకి పుణ్యానంద భారతీజీ మహారాజ్కి సత్య సనాతన్ ధర్మకి సెల్యూటేషన్ టు అలక్పురిజీ సిద్ధిపీఠ పరంపరా మై అడోరేషన్ విశ్వగురుజీస్ హోలీ లోటస్ ఫీట్ రిస్పెక్టెడ్ ఆల్ ద డివైన్ సన్యాసిస్ ఆల్ స్పిరిచువల్ సీకర్స్ ఎస్పిరెంట్స్ yoga and daily life followers as well the fellowship organizer and all the karma yogis bhakti yogis raj yogis gyan yogis presence here in this divine place om shri vishudeep gurukul స్వామి మహేశ్వరానంద్జీ ఆశ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఓం ఆశ్రమ్ జాడన్ పాలి రాజస్థాన్ భారత్ అండ్ యాజ్ వెల్ ద త్రూ ద వెబ్కాస్ట్ రౌండ్ ద వరల్డ్ ద హు ఆర్ ద ఆల్వేస్ థింకింగ్ టు అవర్ డివైన్ పరంపరా అండ్ ద విశ్వగురుజీ and who are always longing to see the divine God in the heart and the longing to get peace, harmony and self-realization. Many blessings all of you from Alakpuri Siddhipeeth Parampara and as well from Vishwaguru ji. We are the fortunate one, the blessed one, the luckiest one, all that we have every day the satsang and divine atmospherence, divine, the all divine devotees gathering and always singing bhajans, singing karma yogas, and the motivating to other people too, the inspiring the other bhaktas who don't know where is God, what is God doing, where is God live. Some people are, they live in this world, they are confused or they don't have that kind education, that spiritual knowledge. So for them, we are all the motivating them and inspiring them, and as well we that example how the divine path is good for human life. So that way, I thanks to our parampara rishis that they gave us the divine glory, divine path, protection and guidance. And you are all the similarly, the our parampara market, the God glory, we can get book, but interest, reading interest, and

శ్రీ అలక్పురి సమాదేవకి దేపురి సమాదేవకి శ్రీ దీప్ నారాయణ భగవాన్ కి హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందజీ భగవాన్ కి విశ్వగురు మహామండలేశ్వర యోగిరాజ్ పరమపితా పరమేశ్వర పరమ పూజ్య శ్రీ సద్గురుదేవకి పుణ్యానంద భారతీజీ మహారాజ్కి సత్య సనాతన ధర్మకి సెల్యూటేషన్ టు అలక్పురిజీ సిద్ధిపీఠ పరంపరా మా ఎడోరేషన్ విశ్వగురుజీస్ హోలీ లోటస్ ఫీట్ రిస్పెక్టెడ్ ఆల్ ద డివైన్ సన్యాసిస్ ఆల్ స్పిరిచువల్ సీకర్స్ ఎస్పిరెంట్స్ yoga and daily life followers as well the fellowship organizer and all the karma yogis bhakti yogis raj yogis

ప్రబద్ధబంధకందరః నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధానబంధుర శ్రియజ్జగద్ధురంధరః.

ధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంతకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖర్వ సర్వ మంగళా కలావ కదంబ మంజరి రస ప్రవాహ మాధురి వృజంభణా మధోవ్రతం స్మరాంతకం పౌరాంతకం భవంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే జయత్వద్విభ్రమ భ్రమజ్జగస్ఫురద్ధగద్దగద్దగద్కరాలభాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిన్మృదంగతుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తితః ప్రచండతాండవ శివ ద్రషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజం జగదరిష్టలోష్టయో సురద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషు ప్రజామహీమహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా శివ శివం భజే.